0: బప్పా దురువే బల్లవ
1: కేనవి దర్ఫలా
0: అడుగుండు బేను బప్పయ్య మీకు యాదే
1: ఏంత ఓకే అవా కేయాదే బప్ప మేషిన్ అవా కేయా
0: దుంఫతుకే ఇస్తియోమాలు కురుము అంగేగ కెన్సర్ జే హితుగె బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగ కెన్సర్ జే నేవాలా నిజాముగె బాలిత జే గోహరుగె కెన్సర్ జే టైప్ 2 డయాబెటీస్ జే
1: కీవే బప్పేత్ కేయాదేని
0: కొక్కయ నుఫెన్న గత ಸಿರ್ರುಂ ಬಪ್ಪ ಸಿಗರೆಟ್ ಬೋಕಂ ಇಂಗೇ ಕೊಕ್ಕ ಕೊಕ್ಕಯ ವಸ್ವಿಸ್ ದುವ ಹೊಕ್ಕ ವರದ್ ದೆರವೆ ಬಪ್ಪ ಸಿಗರೆಟ್ ಬೋತಿ
1: ದರಫಳ ಬಪ್ಪ ದಿಂದು ವಹಕಸ್ ದಂ ಫತ ಇಸ್ತಮಾಲ ನಕರಾನ ಪ್ರಾಮಿಸ್ ಇಂಗೇ
0: ಕೊಕ್ಕ ವರಂ ಉಫಾವೆಚ್ಚ
2: ಹಿಮಬಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ದೆಡೋಸ್ ಜಹಮು ಹಿಮಬಿ ಜಹಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಅನ್ನುವಧಿ ಹಾತಿಂಗ್ ಇನ್ಸತ್ತೆ ಕೊಡಕೊದ್ದೆ ಅದಿ ಬಲಿ ಜಹುಣು ಕಮುಗಾವಿಯಸ್ ಬಲೀಗ ಬೋಡೋರುಮು ರಕ್ಕ ತೆರಕೊದ್ದೆ
3: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮತ್ತೆವೆ ವ್ಯಾಕ್ಸಿನ್ಗೆ ತೆರೇಗ
4: ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್
3: ಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್
4: ಎಂಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ಮಂಪ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್ ಹಿಮನೆ
3: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್ಗೆ ದೆಡೋಸ್ ಫುರಿಹಂ ಕುರೇಫಾ ವಾಕ ಯಾಕಿಂಗ್

0: సినిమా సెగ్మెంట్ మీ హఫ్తా ఫుట్టమిస్ మీ బలాలని బాలీవుడ్ ఫిల్మ్ తక బాలీవుడ్ ఫిల్మ్ తక మీ ఆహారోగే ఆగస్ట్ మొగ హఫ్తా బంధుక రిలీజ్ కుర్మ హమచే ఫిల్మ్ తక ఫుర్తమస్ బలాలని గొతుం ఎమ్ ఫుర్తమ మీ బలాలని 21 ఆగస్ట్ మాదమా రిలీజ్ హమచే ఫా ఫిల్మ్ ఉదయరాజ్ బౌరా డైరెక్ట్ కొఫవా ఫిల్మ్ హార్డ్ డిస్క్ మాదమా రిలీజ్ హమచే ఫవాయరు ఫిల్మ్ గే లీడ్ ఫర్నాను గొతుక జయ హింద్ కుమార్ నందా యాదవ్ అర్ణవ్ చందేల్ అది రాహుల్ అరోరా ఫెనిగెంగ్ ఎబదే ఫిల్మ్ ప్రొడ్యూస్ కోఫమ్ ఇవని కొమన్ ఎంటర్టైన్మెంట్ అది నయామి గ్రో మీడియా జెన్ తిన్ను మీ హఫ్తా బందుక బాలీవుడ్ గెళుమ హమజీఫ్ వా ఫిల్మకి దేమి బలాలని హాలీవుడ్ ఫిల్మ్ తక హాలీవుడ్ ఫిల్మ్ తక బలాల హఫ్తా బందకి హమ వార ఫోర్ కదకొయ్ మీ ఓతి దెంగ్ మీ గేత్రం ఫా కొలం బేనుబే ఆము గొతెగ్గ మీ హమేకని వర్క్స్ ఆఫీ హండ్ మా సినిమా తక అన్న ఫిల్మ్ తక ఎన్నో మీ ఫాహ కొలవేని హాలీవుడ్ హాలీవుడ్ ఆన్లైన్ స్ట్రీమ్ కురవే ఫిల్మ్ తక వెసే బలాల దేమి హఫ్తా బంద బలాల ఇరు కురేస్ ఫాహ కొల్లి గోత వర బ్యావర్ ఫిల్మ్ తకే బోరి గోతు మ్యూటిని మీ లయన్స్ గేట్ మేడ్ రివర్ పిక్చర్స్ పంచ్ ప్యాలెస్ ప్రొడక్షన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ కురా ఫిల్మ్ ఫిల్మ్గే డైరెక్టర్కి జీన్ ఫ్రాంకియోస్ రిచర్డ్ ఫిల్మ్గే స్క్రీన్ ప్లే లీఫ్ అవని జేపీ డేవిస్ అది లిన్సే మిషర్ ఫిల్ముగే లీడ్ ఫన్నాను గొతుక ఫెనిగే మీదని జేసన్ స్టేథమ్ ఎనబెల్ వాలిస్ రోలండ్ మోలర్ జేసన్ వాంగ్ అర్నస్ అది ఏడ్రియన్ లెస్టర్ మ్యూటిని మీ ఫిల్మ్కి యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మే దెన్ ఆము గొతె జేసన్ స్టేథమ్ ఫాహగా వెగెమ్స్ మీదని మీ ఫద యాక్షన్ ఫిల్మ్ తక అదే గేతురు కనుమతికి ఫిల్మ్ తక మీ ఫిల్మ్కి వెస్ ఎఫద ఫిల్మ్ దెమ్ జేసన్ మీ ఫెన్నని రాయల్ మెరీన్ యూకే ఎక్స్ కోపే గొతుక ఏనం ఫెన్నని దెన్ ఏనగే ఏన పొమ్మిస్ కమ్మెగ బాధ్యాగి దెన్ ఏన ఎకము సలామెవ్వా కూరా మసెక్కెత్తకే మీ ఫిల్మ్ తక్కువదని ఇతరు ఫిల్మక హఫ్తా బందుక రిలీజ్ ఉమ హమజే ఫా ఫిల్మ్ మీ స్పా వీకెండ్ కామెడీ ఫిల్మ్ ఫిల్మకి జాన్ లూకస్ డైరెక్ట్ కొఫవా మీ ఫిల్మ్గా ఇస్లా ఫిషర్ లెస్లీ మ్యాన్ అండ్ అఫేరిస్ అది మిషెల్ బిటావ్ మీ ఫెనిగెందని మీ ఫిల్మకి దేహా సౌవిహం ఫెషిగెన్ మీ ప్రొడక్షన్ కురియే గెందియ ఫిల్మ్ మీ ఫిల్మకి దెన్ బ్లాక్ బేర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ కురా ఫిల్మ్ మీ ఫిల్మకి హతరు అంహెంగ్ కుదింగ్ ఎక్కువగెన్ మీ వీకెండ్ కా స్పాయక గోసే దెన్ దిమావాక అంతకే మీ ఫిల్మ్గా దక్కువదని కుడకుదింగ్ దెంగ్ అందాం వాణకండే మీ ఫొక్కియాఫ్ వాణ్ ద మెజిక్ ఫార్ అవే ట్రీ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ మీ ఫిల్మకి ఫిల్మ్ లీ స్క్రీన్ ప్లే లీఫ్ అమ్మని సిమోన్ ఫర్నాబే డైరెక్టర్ ఆఫ్ అమ్మని బెన్ గ్రెగర్ మీ ఎనీ బ్లైటన్గే బుక్ సిరీస్ ద ఫా అవే ట్రీ అస్లక బలాగెన్ హదాఫ్వా ఫిల్మే ఫిల్మ్గే లీడ్ ఫన్నాను గొతుక మిహార్ హాలీవుడ్గా ఎమ్మె కూరి అరము అన్న ఫన్నాను మీ ఫాహగవణి ఎగుతు ఎండ్రూ గాఫిల్డ్ క్లియర్ఫోయ్ నోన్సో ఎనోజీ నికోలా కోగ్లిన్ జెసికా గణింగ్ జెనిఫా సోండర్స్ అది రెబెకా ఫర్గసన్ మీ ఫిల్మ్ ఫెనిగే మీద ద ఫార్ అవే ట్రీయకి మిహా హిసాబం ఏర వర గిన ఫరాత్కు ఇంతజార్ కురము ఫిల్మ్ మీ ఫిల్మకి
1: What is this place?
2: Just have this feeling that it might be kind of amazing.
1: Dear Grandma, we've moved to the countryside. Dad's crazy plan is infecting the whole family.
2: I feel like their childhood is slipping away. Polly, the kids need this.
3: Just remember, don't go in that wood. Some folks say it's enchanted. Strange creatures. Filthy lights. You're the usual things.
1: I wouldn't say that was very usual.
4: Whoa! Mummy!
1: What is this place?
5: The magic faraway tree.
6: It's amazing.
1: At the top of that ladder are lands that come and go. There's loads.
7: Except you must leave before the land turns. Otherwise you'll be stuck there for good, you hear?
6: She does that a lot.
1: Oh, you'll have so much fun.
8: Welcome to the land of goodies.
9: Sugary fruit punch?
10: Don't mind if I do. Got quite a kick to it.
11: Land of bad things here!
12: Nothing bad can happen there.
7: Only if they've wished for something silly.
6: I wish they had someone else's voice.
13: I wonder if it worked.
14: Perfect.
15: It's just like you said, it's enchanted and wonderful.
14: Dad and I just felt like a place like this would bring us all back together again.
15: Grandma.
16: I will get them back to the city if it is the last thing I do.
17: Sorry, guys.
0: Hafta bandu ka release huma hum se fa itru film ka bala ala fakhuri adani. It ends. Me dehas fanses on our release ko fa film hai. De me film South by Southwest Festival ka furta ma release ko fa me vani. Am audience bala ala film. Adkiriya me release huma hum se fa wire me horror thriller film hai. Film liye direct ko edit ko fa me vani Alexandra Ulom. Me enage directional debut then finish yun Akira Jackson no auto tadi Mitchell Paul film finigen da iru me film ki me graduate thing graduate James Day adi Fisher emunge friend ka ekko me daturaka road trip ka me dani gose den hisabun dimawa kantat take me film finigen me dani horror film me film ki me hafta bandu ke tere release ma hamaje fawa by film ta kam bala le den rajya ke film cinema balalar olimpo ga mihar ola foti dark rain entertainment ke jannat me film ali shifa direct ko fami vani me film ke leadunge got kam fenani mahrin adege turum sharaf copy se yada ali rashid adege turum dara mohammad rashid is me film fenigen e bade me ge turum be sama vara ಆ ಫಣ್ಣಾಣು ನಾಯಕಿಗ ಅದೇ ಸಮ ರಾಜೇಗ ಮಿಹಾರು ಹಮ ಫಿಲ್ಮ್ ತಗೊಂ ಫೆನ್ನ ಫಣ್ಣಾಣು ವಿಸ್ ಮಿ ಫಿಲ್ಮು ಫೆನ್ಗೆ ಬದೆ ಮೀ ಮಿಹಾರು ಮೀ ರಾಜೇಗ ಫಿಲ್ಮ್ ಸಿನಿಮಾಗಳು ಆಫ್ ಫಿಲ್ಮ್ ಕೆ ಮುಮೀದ್ ಮಿ ಕುರನಿ ಮಿಫಾರ್ಗ ಮೀ ಸಿನಿಮಾ ಸೆಗ್ಮೆಂಟ್ ಮಿ ಗೆನಿಸ್ ದೇವಣು ಮೌಲು ಮಾತ ಎಹುನ್ ತೆರಿನ ಕಮುದಿಯ ಕಮ
18: ಸಿನಿಮಾ

0: అస్సలాము అలైకుం. నుదీకి మెగర్ట్స్ దివే ఎఫ్ఎం మిగడి గటి ఉండ్కొల్లాంతి ఎమ్మె అయిహున్ తిండ వరం ఉఫావిరి వగుత్ కొడకంగెదము. లంచ్ బ్రేక్ ఎమ్మెదుకే షో యాయికి ఇక బద్లకొల్లి అడగను షహుదా మహమూద్. లంచ్ బ్రేక్ మిషోగ మియదు బురాసతి దుహం హాస దాయిరాయ భే మౌలుమాతం హిస్సా కురము షహుదాణ మీ దుహం హాస కొల్లెం అడుమెం గెనిస్తే దాయిరాయకి ఆ హోదుంత ఏం ఆ హోదుంత బొడ మీ బలాలని టెక్నాలజీకి గుతుం ఏ సిహి దాయిరా కముగ వీనమెస్ నూని ఆ మోసలాతి దాయిరా కముగ వీణమెస్ మీ హోదిఫవ ఆ హోదుంత కభే మౌలుమాత హిస్సా కురము మిదని ఎగుతు మియదుగే షోగ షహో బలాలాని బీసీఐ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మీ దాయిరాయ్ మీ మీ హిసాబు హమ్ హోదిఫవా కూరియరుమగా భయ మౌలుమాత్ ఎమ్మ మీ మౌలుమాత కాయకి ఇక కుడుకుడు ఎరుకుడకి తెరక బద్దోకొల్లాన మిషోగ మిహిన్ దేత్రికోణ మే మౌలుమాత గెనస్తి దేన్ రీత్ లవతకెమ్మి గెనస్తని కూరిగాది మిహారుగి హిగ్గ్యాం రీత్ లవతం హిమణా లాగే మిషో కూరియ గెందారు దే జహాన్ దెంగ అడమే మియదుగెస్ లంచ్ బ్రేక్ కూరియ గెందాణ ఎమ్మ రీత్ లవై కఫహు బద్దోకొల్లాణం మియదుగె మి దాయిరాయా గుళుం హురి మౌలుమాత కాయకీగ
1: ದಿವೆಹಿ ಎಫ್ಎಂಗೆ ಕೊಮ್ಮೆ ಗಡಿಯರೆಗೆ ಫೆಷಮ್ವೆಸ್ ದಿವೆಹಿ ಅಮಿಲ್ಲ ರಾಗಿಗೆ ಲವೇಕು.

ఉదీక మెగర్స్ తివేఫ్ మిగడి గవర్నమెంట్ కొరియ మిగందని లంచ్ బ్రేక్ మీషో లంచ్ బ్రేక్ మీషోగా మేదు బలాల మెళని టెక్సస్ యుఎస్ హిసాబుగా మిహారు హోదముం కొరియ అరముం అన్న టెక్నాలజీ కబహే మౌలుమాతకే హిస్సా కొల్ల మెళని ఆపరేషన్ కొరారు సికుండిగె బేరుం ఇన్న వరుగద దులిఫషెనోత డ్యూరా మెటర్ ఖండానులా సీదాయగె తెరెం ఇలెక్ట్రోడ్ రెడ్ తకే వద్దాగెం కొరా ఆపరేషన్ గవాక హిస్సా కొల్ల మెళని మీ ఆపరేషన్ కి సైన్స్ కి దాయరా లిబుణు వరబొడు కొరియరు మీకు కొరియన్ కూర ఆపరేషన్ తో గమ్మి దులిఫ ఖండా జెహుంగ సౌబం బలిమిహిన నురక్కా తక్క కొరి మత్ లాంచే నమెస్ న్యూరలింగ్ కె మీ ఆ ఈజాదాయ కు సికుండిగే రక్కాతిరిక మంగ్ ఎవ్వెస్ ఉణికమెన్ నాస్ వర ఫసే హై చిప్ హారు కొల్లేవే మీ సికుండిగే ఆపరేషన్ తో గె తారీహుగవెస్ ముళిన్ ఆ సొఫాయన్ హుళువాది కమై గొగుతుగ ఫహా గె ఫమివని నిగొత దులిఫం హలా కు నుకొం హురుమక్ ఈ సికుండిగే ఎతెరేగె ప్రెషర్ ఎవ్వరిగె హిఫేటు మల్లి బే వర బొడు హియె బలిమీహాగె హషిగండ దేవే గెల్లుం కుడవుమకి మీ ఆ ఉసూలుగె ఎమ్మె బొడు ఎబ్బేను అది మీకు సబుం ఆపరేషన్ ఫహువెస్ సికుండిగా లకుణులుమా ఎక్కి కాల ఇన్ఫెక్షన్ తెజ్జుమ్గె ఫుర్సత్ వరబొడ కుడవెగెందే సికుండిగె నాజుకు నిజామ బేరుందే గోణాత మధుము చిప్కె మసెక్కెత్తమ్మ ఫురిహమే కూరియద్దే మీ కురిమొగ హురి హమ గ్యామ సికుండిగె హురి హురిహా ఆపరేషన్ తక్క ఎ బదల్ తగ్గె గెనెస్తే నూన్య బదల్ కొల్లాణి ఫద వర ముహిము ఫెష్మెక్కం ఫాహగా కొల్లెవే

అది ఎవరెన్ని ఎవరెంగె వెరి రస్కలాంగ్యం ఇజాబది అది నమాదు కాయం కురి మీహున్నె అది ఎవరెంగె కంతత్త ఎవరెంగె మెదుగావని మశ్వరాగ మతిన్నె అది తిమర్ రస్కలాంగె ఎవరెన్న దివ్య తగతి ఎవరెంగ్ హేద కురతే.

0: అది హమకశవరం తిమన్ రస్కలాగ హద్రతుగా వా మాఫతుగా ఎబహీ అల్లౌహుల్ మహ్ఫూజుగా ఎఫ్ఇవని మత్విరివగం వా హిక్మత్రి ఫతికంగే
1: అఫనద్రిబు అన్కుము అజ్-జిక్ర